0: అమ్మాజి నో జింకమ్మా
1: అంజలాలోన
0: సమరంగ పసుకిలాంగి
1: పసంది
0: అబ్బాయి చింత
1: అబ్బాయి
0: అబ్బాయి కచింత మాజో
1: మాజో
0: సేపలకి